0: RM3 Radio. Radio. Radio. Tuli Ragalu.
1: మన తెలుగు శ్రోతలందరికీ శుభోదయం, నమస్కారం. చిరునవ్వులతో నిండిన ఈ అందమైన ఉదయంలో మీ అందరికీ పలకరిస్తూ మీ అభిమాన కార్యక్రమం తొలి రాగాలులోకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అవునండి, మీ మిత్రురాలైన విష్మ మీ సేవలో ఈ కార్యక్రమంలో 8 నుంచి 9 గంటల వరకు 94.6, 98.2 మెగాహెర్ట్స్ ద్వారా మీరు వింటున్నారు ఈ కార్యక్రమం రేడియో మనోరంజన్ మీద. ఈ గంట పాటు మధురమైన తెలుగు పాటలు, సరదా కబుర్లు, సినీ విశేషాలు, మనస్సుకు హాయినిచ్చే మాటలతో మీతో కలిసి ప్రయాణించబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయాన్ని సంగీతమయం చేసేద్దామా?

పాత తెలుగు పాటలు వినగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావడం సహజమే. ఒక మంచి పాట కాలాన్ని దాటిపోతుంది, తరాలు మారినా మనస్సులను కలుపుతుంది. ఇప్పుడు అలాంటి మరో మధురమైన గీతాన్ని ఆస్వాదిద్దాం.

అసలు శ్రోతలారా, తెలుగు సినీ సంగీతంలో ప్రతి సంగీత దర్శకుడికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. ఒకరి స్వరాల్లో ఉత్సాహం, మరొకరి స్వరాల్లో మాధుర్యం, ఇంకొకరి స్వరాల్లో భక్తి భావోద్వేగం. అందుకే తెలుగు సంగీతం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది.

మన మారిషస్ తెలుగు కుటుంబాలకు ఒక చిన్న ఆహ్వానం. ఇంట్లో పిల్లలకు అప్పుడప్పుడు పాత తెలుగు పాటలు కూడా వినిపించండి. ఆ పాటల్లో భాష అందం, సాహిత్యం, సంస్కృతి ఎంతో చక్కగా ప్రతిబింబిస్తాయి. మన భాషను, మన సంగీతాన్ని తదుపరి తరాలకు అందించడం మన అందరి బాధ్యత.

సినిమా చూస్తున్నప్పుడు మన హీరోను మాత్రమే కాదు అతని ప్రయాణాన్ని కూడా చూస్తాం. అలాగే జీవితంలో విజయాన్ని మాత్రమే కాదు దాని వెనక ఉన్న కృషిని కూడా గుర్తిస్తే ప్రతి విజయానికి మరింత విలువ తెలుస్తుంది. ఇప్పుడు మరో ఉత్సాహభరితమైన పాట మీకోసం.

రేడియో మనోరంజన్ మీద ప్రస్తుతం మీరు వింటున్నారు మీకు ఇష్టమైన తొలి రాగాలు తెలుగు కార్యక్రమం. ఇది దైనందిన కార్యక్రమం. అయితే ప్రతిరోజు ఇదే సమయాన సాధారణంగా ఈ కార్యక్రమం మీకోసం ప్రసారం ఉంటూ ఉంటుంది. మన టీమ్ వాళ్ళు మీకోసం హాజరవుతారు మిమ్మల్ని రంజింప చేయడానికి ప్రతి ఉదయపు వేళ. అయితే ఈరోజు కూడా నేను మీకోసం ఎన్నుకుంటున్న పాటలను విని మీరు బాగా ఆనందిస్తున్నారని ఇదే మా ఆకాంక్ష. పడంది ఇంకో ఇంపైన గానంతో కార్యక్రమం ఇప్పుడు కొనసాగిస్తున్నది.

ఈరోజు మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారా? ఈరోజు మీరు మీ జన్మదినాన్ని జరుపుకుంటున్న వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అయితే శ్రోతలారా, మీ జీవితంలో ప్రతి కొత్త సంవత్సరం ఆరోగ్యం, ఆనందం, విజయాలు, ప్రేమ, సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు వినబోయే ఈ అందమైన పాటను మీ అందరికీ ప్రేమతో అంకితం చేస్తున్నాం.

కొన్ని పాటలు వినగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. అలాంటి పాటలే నిజమైన సంగీతానికి చిరునామా. మరి ఇప్పుడు మరో హృదయాన్ని హత్తుకునే గీతాన్ని విందాం కలిసి.

ఉదయం మంచి ఆలోచనతో మొదలైతే రోజు అంతా ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజు కనీసం ఒకరినైనా మనస్ఫూర్తిగా అభినందించండి. ఒక మంచి మాట కూడా ఎవరికైనా రోజంతా ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రయత్నిస్తారా?

తెలుగు సినిమా ప్రపంచం ప్రతి ఏడాది కొత్త కథలు, కొత్త ప్రతిభ, కొత్త సంగీతాన్ని మనకు అందిస్తోంది. అయితే పాత పాటల మాధుర్యం, పాత సినిమాల విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అందుకే పాతది మనది, కొత్తది మనది.

శ్రోతలారా, మన సంగీత ప్రయాణం ముగింపుకు చేరుతుంది. ఇంకా రెండు అద్భుతమైన పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి మన ప్లేలిస్ట్లో. చివరి వరకు మాతోనే ఉండండి. కార్యక్రమం మీకు తెలిసినట్టుగా సరిగ్గా 9 గంటలకు పూర్తి అవుతుంది. మీ ఆదరణే మా ప్రోత్సాహం.

ప్రియ శ్రోతలారా, ఈ ఉదయాన్ని తొలి రాగాలతో గడిపినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. కార్యక్రమం విని మీకు బాగా నచ్చిందని నా ఆకాంక్ష కూడా. ఈ రోజు ఆనందంగా విజయవంతంగా మీరు సాగాలని కోరుకుంటూ ఈ రోజుకు సెలవు తీసుకుంటున్నాను. వచ్చే శుక్రవారం ఇదే సమయంలో మరిన్ని మధురమైన తెలుగు పాటలు సరదా సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, తెలుగు పాటలను ప్రేమిస్తూ ఉండండి. విష్మాకి సెలవు, శుభదినం, నమస్కారం.